0: Pacific Music లో రేడియో వనవాటు
1: వైకికి చమురే
0: హమ్ లో సోవర్ అప్ కింగ్డమ్ విత్ థాంగా
2: ఎకుటౌ సిటో మై
1: ఇనఫో
0: ఫిలిబోర్ పీపుల్ సోలోమన్ ఐలండ్స్